0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహాసక నామేన ఫలేవు
1: వెఖే రమా కాతిరా వెతిరేబే
0: ఈ హమలా కే తియాలే హమా తిరి
1: వెతిరేబే దే దే రమా కాతిరా హల్లెలూయా
0: ఇతెలియా మలా మాతి హనా హేలే కేతి లిహా మేలే మా తిలియా